0: దానికి దుర్ణం ప్రధానమంత్రి నంబర్ వన్ సుంచారిత తయారు చేయదు.
1: Thank you.

ఉత్తరాన్ని కారణం లేని ప్రభావించి హుసైన్కు పాత్ర 24 గంటల వైహాపల్లిలో అక్రమణ ఘటనా